మీహుణ్ణి అమల్ తక జజా నులిబేన భయకుఖంగా వానమ త్యబా మీహు ఎ ఫురాన అంబురా నుగెన్ననీ ఖీవెగెంగే త్యబా మీహుణ్ణి తెదువరింఖంగా వానమే.

తెరియ రేగండు వద్దవే, అది రేగండుగా తెరియ దువాలు వద్దవే, అది ఎకలాంగి హిత్తవుగా వాహాకమే మొళ దినవడుగం వా రసకలాంగి.

0: తసి తకకాయ్ ఖురా తకకాయ్ గెన్నె అది హింగ హింగా హున్న ఆరకున్నగే రా తసి తకకాయ్ గెన్నె
1: లా యుసద్దఉన అన్హా వలా యున్జిఫూన్
0: ఏగ సబబుం ఎవరెన్న బొలుగి రిహ్మునుల్బేనే అది మస్తుమే వెస్నుమే లివేనే.

సాహిత్యబ మీహున్ని అమల్ తక జజా నులిబేన బయకుంగా వానమ త్యబ మీహు ఎ ఫురాన అంబురా నుగెన్నని ఖీవగింగియే త్యబ మీహున్ని తెదువరింకంగా వానమే.